0: రేడియో అన్నపూర్ణ 93.4
1: ఫ్రెండు బా ఫ్రెండు బా తీరా హరి బా దుర్గా కో కి టౌ కో దుఖ్న చిన్మై దుర్గా నే ఫ్రెండు బా ఏక్ బా టీమ్ కామ్ ఫ్రెండు బా దుర్గా కో కి టౌ కో దుఖ్న చిన్మై ఆరా ఫ్రెండు బా
2: అబ ఫ్రెండు బా రెగ్యులర్ ర అల్ట్రా బజార్ మా ఉపలబ్ధ ఛ ఫ్రెండు బా